కిలిలి కొన్నిరో తొక్కెల్లో కమ్మన్నో ఆ జర పోగి మమ్మరు తొక్కెల్లో కమ్మన్నో జరటి జమవీకు కమ్మన్నో సరివే స్టెఫ్ తొక్కెలో కమ్మన్నో అల్బో గాగా.